0: గోళ చతుర ఏక పేరైనా యా గోళ బోల్లా యా చతుర బోల్లా గా
1: एक चतुर नार करके सिंगार एक चतुर नार बड़ी होशियार मेरे मन के द्वार ये घुसत जात अपने ही जाल में फंसत जात हम मरत जात।